0: జంజు వంశిని రాజే కాలాను దైను లాను దైన కృష్ణ లాను దైన జంజు వంశిని రాజే కాలాను దైన భందై గాయే కృష్ణాజీ రాజి కాలాయలే భందై గాయే కృష్ణాజీ రాజి కాలాయలేన రాధే కాకే ఆమా వంచిన ఆజ పఠౌదిన రాధే కాకే ఆమా వంచిన ఆజ పఠౌదిన
1: ఏసా లీలా దిన్ బరి పని గాను సక్నుంచా

ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞాన యానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనున్ బడాలే పని కృతి ఉజ్వల శ్రుత శయ